0: నానికవే నానికవే మనము నమ్మడమా అని ఎవరకు నానికవే
1: ఓ విజయరా పనికా ఓ విజయరా పొంజ పొంజ.